విస్మాదనాది విస్మాద్ వీధి విస్మాద్ జీ విస్మాద్ భే విస్మాద్రు విస్మాద్రాంగ్ విస్మాద్రాంగ్ ఫిరాజంతు విస్మాత్ పౌణ విస్మాత్ పాణి విస్మాత్ అగ్ని ఖిడవిడాణి విస్మాత్ అర్థి విస్మాత్ ఖాణి విస్మాత్ సాధ లగ్గా ప్రాణి విస్మాత్ సంజోగ విస్మాత్ విజోగ విస్మాత్ ఉక్స్మాత్ భోగ విస్మాత్ సిర్ విస్మాత్ సరా విస్మాత్.